0: గారే గారే
1: ధరపడదు
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకు
0: బట్టే
1: సూరకి ధరది ఇన్నాయా అది
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలది ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరక గది.